తాంగు తకిట తక్క ధిమ్మి తజం తకిట తక్క ధిమ్మి తకిట తకిట తాం తజను తజను తద్ధిం తదిం తాంగు తక ధిమి తదిం తదిం తాంగు తక ధిమి తద్ధిం తదిం తద్ధిం తదిం